శ్రీగణేశాయ నమః. అస్మత్ గురుభ్యో నమః. అస్మత్ పరం గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. ఓం దేయా సదాస్త ప్రతిమండల మధ్యవర్తి నారాయణ సరసిరా సరసన్నివిష్ట కేయూరవాణ మకర కుండలవాన్ కిరీటి హరి హిరణమయవపూర్ ధృత శంఖ చక్ర హరి హిరణమయవపూర్ ధృత శంఖ చక్ర బ్రహ్మా మురారి స్త్రిపురంతకారీ భాను శశి భూమి సుతో బుధస్త గురుశ్చ శుక్ర శని రాహు కేతవ సర్వే గ్రహ శాంతికరా భవంతు. సూర్య సౌరమతేంద్రశ్చ పదవింశన మంగళం మంగళ సద్బుద్ధిశ్చ బుధో గురుశ్చ గురుతాం శుక్ర సుఖం శంసని. రాహుర్ బాహుబలం కరోతు సతతం కేతుం కులస్యో నిత్యం నిత్యం ప్రీతికరా భవంతు మమతే సర్వే నుకూలా గ్రహ.